0: Morning Raga is powered by LemFi. Sending money back home just got smarter, faster, and way more rewarding with LemFi.
1: Hello, good evening. Very, very warm welcome to Morning Raga, Toronto's favorite Telugu radio. Meeru vintunnaru on 101.3 FM. And ivala maatladutundi meeto RJ Shreya. And nato paatu mana studio heat penchadaniki mana Telugu ammai tanam Telugu tanam teeskaravadaniki nato paatu Tejashree undi manto Teju. So she's a content creator and she's along with us. But first of all, Andy, let me just begin with what is important. Chakkani paatalu, kammani paatalu. Meeru vintunnaru on 101.3 FM. Intaku mundu meeru maa producer voice vinnaru about LemFi. I'll keep talking about it. For any inquiries or if you'd like to, you know, market your, advertise your company, your business, you can call us on 416-356-8529. Subscribe to all our social media pages for exciting content and LemFi-ni tappakunda vaadandi if you want to transfer money. And let's get to begin the evening, baby. So, Teju, mantha ivalu unnadi. And summer vachesindi, manchi vibe. But appudappudu winter anna, winter kaakapoyina gaani rainy season mood kuda undannamata. So, weather fullga set avaledu. But mottaniki, I am back in the studio and I have you with me and I'm super excited. So, nuvu etlu unnavu?
2: Oh, super excited, Shreya. Hello, listeners. మీరు కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారని అనుకుంటున్నాము. చూస్తూ ఉండగా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. మిస్టర్ సూర్య భగవాన్జీ, మీరు వీక్ డేస్ వర్క్ చేస్తూ వీకెండ్స్ ఆఫ్ తీసుకున్నట్టున్నారు, బట్ ప్లీజ్ మా మీద కొంచెం దయుంచి కాస్త వీకెండ్స్ కూడా ఫుల్ ఆన్ ఫుల్ సన్ అండ్ మీరు వచ్చేసారు అనుకోండి, మేము కూడా ఫుల్ ఆన్ ఫుల్ ట్రిప్స్ సమ్మర్ని మొత్తం ఎంజాయ్ చేస్తాము. వెదర్ మెల్లమెల్లగా సింగిల్ డిజిట్స్ నుంచి డబుల్ డిజిట్స్కి షిఫ్ట్ అవుతూనే ఉంది. అందరూ ఇంకా వింటర్ బూట్స్ జాకెట్స్ తీసేసి సమ్మర్ షార్ట్స్ అండ్ డ్రెస్సెస్లోకి బయటికి వచ్చేస్తున్నారు. సో రీసెంట్గా ఆఫీస్ కోసం అని డౌన్ టౌన్ టొరంటో వెళ్ళాను. అక్కడ చూడాలండి వైబ్. ఒక సైడ్ ఏమో ప్యాటియోస్ అన్నీ ఫుల్ క్రౌడెడ్, ఇంకొక సైడ్ ఏమో అందరూ కాఫీస్ పట్టుకొని వాకింగ్ చేస్తున్నారు, ఇంకొక పక్క లైవ్ మ్యూజిక్. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంకా అందరూ సమ్మర్ వైబ్లోకి మెల్లమెల్లగా ట్రాన్సిషన్ అవుతున్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ తెలిసింది. మన టొరంటోలో పిఆర్ఆర్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి మన టొరంటోలో కొన్ని ప్లేసెస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైక్ టొరంటో జూ, లిటిల్ కెనడా, రాయల్ ఒంటారియో మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ప్లేసెస్ ఉన్నాయి. సో కాకపోతే దీనికి ఒకటే ఒక క్యాచ్ ఏంటి అంటే వాళ్ళ వెబ్సైట్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, బికాస్ స్లాట్స్ అన్నీ ఈజీగా ఫిల్ అయిపోతాయి. సమ్మర్ అనగానే నాకు గుర్తొచ్చే ఇంకొక విషయం ఏంటో తెలుసా? అదే అండి, లాంగ్ డ్రైవ్స్. జనరల్గా సమ్మర్లో ఒంటారియో హైవే మీద జుయ్ జుయ్ అని వెళ్తుంటే నాకైతే మేఘాలలో తేలిపొమ్మన్నది.
1: అలానే ఆ బ్రేక్ తీసుకోవడానికి మనం ఒక దగ్గర అవుతాం, విచ్ ఇస్ ఆన్ రౌట్.
2: ఎస్,
1: సో ఆన్ రౌట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్, స్పెషలీ బేబీస్ ఉన్న వాళ్ళకైనా కానీ ఫర్ ఎనీబడి జస్ట్ టేకింగ్ దట్ ఆ చిన్న బ్రేక్ తీసుకోవడానికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆన్ రౌట్స్. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే దిస్ ఆన్ రౌట్ ఇస్ యాక్చువల్లీ ఓన్డ్ బై ఎన్ ఇండియన్.
2: వావ్
1: కదా. అండ్ నువ్వు అన్నట్టుగా తేజశ్రీ, ఫ్రీ అన్నది చాలా ఇంపార్టెంట్ స్పెషలీ మన ఇండియన్స్కి. అండ్ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా పిఆర్ అండ్ న్యూ సిటిజన్స్కి చాలా ప్లేసెస్లో దే హ్యావ్ యాక్సెస్ టు మెనీ యునో పార్క్స్ అండ్ దెన్ అది కాకుండా కూడా దేర్ ఆర్ మెనీ ఫార్మ్స్. ఇప్పుడు బెర్రీ పికింగ్ అని ఉంటుంది, దెన్ యునో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వెజిటబుల్ పికింగ్. సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ అవైలబుల్. నువ్వు ఇంకా కాంటెంట్ క్రియేటర్వి, మన తేజు కాంటెంట్ క్రియేటర్, షీ హ్యాస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కోర్స్. బట్ అది అంటూ అంటూ ఇంకో విషయం ఏంటంటే ఆల్బర్టా, ఆల్బర్టాని మన కెనడాలోనే ఉంచాలని ఒక పెద్ద సంకల్పంతో చాలామంది దే ఆర్ మేకింగ్ యునో ఎఫర్ట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ అనమాట. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా ఆల్బర్టాకి?
2: ఎస్ ఎస్, లాస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళాను. బట్ సాడ్లీ కొంచెం పార్ట్ వైల్డ్ ఫైర్స్ తోటి డిస్టర్బ్ అయింది. బట్ మస్తు ఉంటుంది ఆల్బర్టా మాత్రం, వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నేనైతే.
1: డెఫినెట్గా ఆల్బర్టా ఒకలాగా మన కెనడాలో బంగారమైన యునో ప్లేస్ అనమాట, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు టూరిజం.
2: ఎస్,
1: సో దాంతో ఏం చేద్దామంటే లెట్స్ ఒక పాట వేసేసుకుందాము. సో మన సమంత వచ్చేసింది కదా మా ఇంటి బంగారం మూవీతో, యునో దట్ బ్యూటిఫుల్ తసదియ సాంగ్. ఎంత ఎనర్జీ, ఎంత వైబ్ ఉంది ఆ పాటలో అంటే అందరు చీరలు కట్టుకొని ఇంకా ఆడేయడమే. అండ్ సమ్మర్ ఉంది కాబట్టి యునో ఇట్స్ గ్రేట్ టైమ్ ఫర్ ఈవెన్ ఆల్ యువర్ పెళ్ళి ఈవెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో మంచి పెళ్ళి సాంగ్, మంచి సాంగ్ మన సమంత song returning to that Telugu big tera, you know, let's listen to this song Tasadiya from Mainti Bangaram.

0: సో మొత్తానికి చెలరేగిపోయేటట్టుగా ఆడిందే ఆట పాడిందే పాట తస్స దియా ఆసమ్ అంటే ఆసమ్ ఉంది ఈ సమాంత మూవీలో. యాక్చువల్లీ మూవీ మేలో రిలీజ్ అయ్యేది ఉండే బట్ దెన్ అవ్వలేదు కదా తేజు.
1: ఎస్ ఎస్ యాక్చువల్లీ మే 19th రావాల్సింది బట్ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి బట్ జూన్లో రాబోతుంది బికాస్ జూన్ ఈజ్ లైక్ అ మూవీ ఫెస్టివల్ ఫర్ అస్.
0: అండ్ సమ్మర్ రాగానే ఎస్పెషలీ కిడ్స్ ఉన్నప్పుడు మాత్రము గోయింగ్ టు మూవీస్ వాజ్ అ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సమ్మర్స్ కదా.
1: ఎస్
0: సో లెట్స్ టేక్ అ బ్రేక్, వచ్చాక మూవీస్ గురించి మాట్లాడుకుందాం.
1: ఎస్ ఎస్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్.
2: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
3: బ్లెమ్ ఫై ఈ వెసులపాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది. అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా బ్లెమ్ ఫై.
4: బ్లెమ్ ఫై ఎందుకు?
3: జీరోతో మినిమం ఫీస్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
4: బ్లెమ్ ఫై
3: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యూ గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of about $50 on sending $500.
4: Vegam nammakam faladayakam Lemfy,
3: moving your money the right way. Next time meer Canada nundi double pampala, just one name, Lemfy.
5: Lemfy fast money
6: kabandi konalanukuntunara. Mississauga Chrysler meekosam GTA lo atti pedda showroom with top notch service and huge inventory.
7: Ikkada sarikotta Jeep, Dodge, Ram and Chrysler vehicles labhinchunu. Ade kaakunda enno options lo used car కూడా కొనవచ్చు.
6: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
7: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం mymississaugachrysler.com. Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
8: మోడర్న్ అండ్ స్టైలిష్ కిచెన్ కోసం కలలు కంటున్నారా? దెన్ జస్ట్ వన్ నేమ్ టు రిమెంబర్, PLK కస్టమ్ కిచెన్స్. వారు ఎంతో నైపుణ్యంతో మీ అభిరుచికి తగ్గట్టుగా ఒక స్టన్నింగ్ అండ్ ఫంక్షనల్ కిచెన్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. వారి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షోరూమ్ యూనిట్స్ మార్కమ్ అండ్ స్కార్బరోలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్లి విజిట్ చేయండి.
9: PLK కస్టమ్ కిచెన్స్, క్లాసిక్, కంటెంపరీ ఆర్ అల్ట్రా మోడర్న్, దే బ్రింగ్ యువర్ విజన్ టు లైఫ్. ఫ్రీ ఎస్టిమేట్స్ అవైలబుల్, మోడర్న్ ఐడియాస్, ఫ్లాలెస్ ఫినిషింగ్. కాల్ రూబెన్ అట్ 416-419-9399. Follow them on Instagram and Facebook or visit the website for more details.
8: Dream Kitchen ante oke okka peru
9: PLK Custom Kitchens.
10: వసంతం సూపర్ మార్కెట్, డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
11: వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కమ్, 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కమ్, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
10: Inti ruchi meeku marinta cheruvaga.
12: Mee manasulo unna aasalu maatalato kaadu oka aabharanamto baita pettandi. Malabar Gold and Diamonds Mine Diamond Festival lo meeku nachina diamond jewelry konadaniki ide sareena samayam. మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
13: యువర్ సండే డోస్ ఆఫ్ మ్యూజిక్, మార్నింగ్ రాగా, తెలుగు FM.
0: సో మొత్తానికి లెమ్ఫై యాడ్ విన్నారు కదండి మీరు. సో ఇఫ్ యూ యూజింగ్ లెమ్ఫై ఫర్ మనీ ట్రాన్స్ఫర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ సో మెనీ కంట్రీస్ అండి, యూకే, యుఎస్, యూరోప్, అలా 25 కంట్రీస్లో కూడా ఈ 2 మిలియన్ ప్లస్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ ఉన్నారు వారికి. ఇఫ్ యూ యూజ్ రాగా RAAGA యూ విల్ గెట్ అ 10% క్యాష్ బ్యాక్ అండి ఆన్ యువర్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ $100 ఆర్ అబౌవ్ అండ్ అ మ్యాక్స్ క్యాష్ బ్యాక్ ఆఫ్ $50 ఆన్ సెండింగ్ $500. సో దట్ వాజ్ అబౌట్ లెమ్ఫై, అవర్ యునో స్పాన్సర్ బేసిక్లీ. అండ్ మూవీస్ గురించి మాట్లాడుతూ ఈ సెకండ్ టాపిక్ ఏం తీసుకొద్దామంటే, చిన్న ఉన్నప్పుడు ఆ సంధ్య, మలింకనేమో, శాంతి, పరమేశ్వరి ఇట్లాంటి థియేటర్స్ ఉండేటివి, ఓల్డ్ స్టైల్ థియేటర్స్. ఆ థియేటర్స్లో మధ్యలో ఒక బ్రేక్ వచ్చేది, అలా టక్ టక్ టక్ అనుకుంటా ఆ గోల్డ్ స్పాట్ బాటిల్స్, ఓకే దట్ సోడా బాటిల్స్ అట్లాంటివి, ఆ చిప్స్, ఇదంతా పాప్కార్న్ అండ్ ప్రైవేట్ PVR అండ్ లగ్జరీ థియేటర్ చేసేసాను. కానీ నాకు మాత్రం ఇప్పటికీ కూడా ఐ లవ్ దట్ వైబ్ ఆఫ్ ఓల్డ్ సినిమా థియేటర్స్.
1: యా మీరు అది ఎక్స్పీరియన్స్ చేశారేమో కానీ బట్ నా దాకా వస్తే నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినాను బికాస్ ఆఫ్ సేఫ్టీ కన్సర్న్స్. యూజువల్గా పంపించేవారు కాదు మమ్మల్ని సంధ్యాకి కానీ పరమేశ్వరికి కానీ, బట్ మా దగ్గర మా దిశుక్ నగర్లోనొకే ఒక చిన్న థియేటర్ శివగంగ, సో దాన్ని కూడా ఏషియన్ చేసేసారు. సో అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే మనకున్న ఒకే ఒక థియేటర్ యాక్ సినిమాస్ ఫర్ తెలుగు.
0: అది కూడా మధ్యలో యూనో అటు ఇటు చేసుకుంటూ సమ్హౌ వీ హ్యావ్ సమ్ తెలుగు మూవీస్ ప్లేయింగ్, సమ్ ఏషియన్ మూవీస్ ప్లేయింగ్, థ్యాంక్స్ టు దోస్ థియేటర్స్ కానీ. సో మూవీస్ అనగానే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీ సమంత మూవీ అని అన్నాం కదా, ఐఎమ్ సో హ్యాపీ సీయింగ్ ఆ పాట. ఉట్టి తను ఆడడమే కాదు, లిటరల్గా తన హ్యాపీనెస్, తన జాయ్ అన్నది చాలా ఎవిడెంట్గా
1: ఫేస్లో
0: కనిపిస్తుంది కదా. అండ్ థ్యాంక్స్ టు నందిని రెడ్డి, ఆవిడ చాలా బాగా క్యాప్చర్ చేసింది. అండ్ ఆ పాటలో దాంతోపాటు శ్రీముఖి ఇంకా చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, పాత వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఆ పాటలో.
1: అండ్ ఒకటి మర్చిపోయారు, ఓన్లీ తస్సాదియా మా ఇంటి బంగారం గురించి చెప్తున్నారు, ఇంకొక నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ చెప్పట్లేదు.
0: నాకు అర్థమైంది నువ్వు ఎక్కడికి వస్తున్నావో, చెప్పు చెప్పు.
1: ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, చిక్కిరి చిక్కిరి చిక్కిరి మొత్తం అదే రీల్స్ అదే హవా. నేను కూడా ట్రై చేశాను రీల్స్ చేయడానికి, బట్ ఆ స్టెప్ రాలేదనుకోండి, అది వేరే విషయం. బట్ మన రామ్ చరణ్ గారు ఫుల్ క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ హిట్టే అనిపిస్తుంది. ఇంకా జాహ్నవి కపూర్ తన బ్యూటీ అండ్ పర్ఫార్మెన్స్ సెకండ్ టైం టాలీవుడ్లోకి కమ్బ్యాక్ ఇస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ చూడడానికి ఫ్యాన్స్ మాత్రం చాలా రెడీగా ఉన్నారు. మీరు రెడీయేనా?
0: రెడీ రెడీ డెఫినెట్గా. బట్ జాన్వి గురించి చూస్తే నాకు శ్రీదేవి ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అనమాట. అండ్ జాన్వి వైపు నాకు ఆ సాఫ్ట్ కార్నర్ ఉండడానికి కారణం కూడా శ్రీదేవియే. సో ఆవిడ కూతురు కాబట్టి, బట్ అట్ ద సేమ్ టైమ్ తన పర్సనాలిటీ యునో ఇట్స్ వెరీ వెరీ రా న్యాచురల్. అందరు అంటారు పిఆర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ డిస్పైట్ దట్ తను ఇవాల్వ్ అయిన విధంగా కూడా తన మూవీ సెలెక్షన్ అయినా కానీ కూడా మళ్ళీ సౌత్లో రామ్ చరణ్తో ఈ మూవీ చేస్తుంది కానీ ఇనీషియల్గా మాత్రం జాన్వి ఐ థింక్ అరౌండ్ 15-16 ఇయర్స్ ఉన్నప్పుడు దే వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ జగదేక వీరుడు అతిలోక సుందరి యునో బ్యాక్ ఆన్ టు యునో బ్యాక్ టు ద తెలుగు ఆడియన్స్, కానీ కుదరలేదు. బట్ ఎనీవేస్ పెద్ద మూవీలో అయితే మళ్ళీ జాన్వి కపూర్ అండ్ రామ్ చరణ్ దగ్గరకు వచ్చారు ఆన్ టు దిస్ బిగ్ స్క్రీన్. సో లెట్ సీ వాట్ మ్యాజిక్ దే గోన్ వీవ్ అండ్ కెన్ దే బ్రింగ్ బ్యాక్ దేర్ పేరెంట్స్ మ్యాజిక్. అవ్వకపోవచ్చు, బట్ ఎనీవేస్ పెద్ద మూవీ ఎంత పెద్దగా ఉంటుందో చూడాల్సిందే.
1: ఎస్

0: సో చిక్రీలు అండ్ బాబులు స్టే కనెక్టెడ్ అండి. దిస్ ఈస్ ఆర్జేశ్రీ ఆన్ మార్నింగ్ రాగా 101.3 FM. చక్కటి చిక్కటి బ్రేక్ తీసుకొని వీల్ బీ బ్యాక్ విత్ చక్కని పాటలు, కమ్మని మాటలు.
1: సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే జస్ట్ టేస్ట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు పొందవచ్చు అట్ సింప్లీ సౌత్, వేర్ ఎవ్రీ డిష్ క్యారీస్ ది ఒథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్రిస్పీ దోసాస్ నుంచి ఫ్లేవర్ఫుల్ కర్రీస్, అరోమాటిక్ బిర్యానీస్ రుచి చూడండి. ఎవ్రీ బైట్ రిమైండ్స్ యూ ఆఫ్ హోమ్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్స్, వీకెండ్ క్రేవింగ్స్ అండ్ స్పెషల్ మోమెంట్స్. సో నెక్స్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ అని మైండ్ లో వస్తే రిమెంబర్ వన్ నేమ్, సింప్లీ సౌత్. టేస్ట్ ది ట్రెడిషన్, సింప్లీ South in Oshawa and Mississauga. Visit simplysouth.ca. Come hungry, leave happy.
2: మీకు నోటి నొప్పి, దవడ నొప్పి, తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలున్నాయా? మీ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం, డాక్టర్ అశోక్ బాబు రామ్య అండ్ అసోసియేట్స్. అత్యుత్తమ దంత చికిత్స సేవలు అందిస్తూ 20 ఏళ్ల అనుభవంతో ఇంప్లాంట్స్, బ్రేసెస్, డెంచర్స్, రూట్ కెనాల్స్, స్మైల్ మేకోవర్ మరియు ప్రత్యేకంగా టీఎంజే, ఓరోఫేషియల్ పెయిన్, స్లీప్ యాప్నియా సమస్యలకు నిపుణులైన చికిత్స.
3: విజిట్ కెనడీ రూత్ డెంటల్ సెంటర్ ఇన్ బ్రాంప్టన్, 9058461595 or క్రెడిట్ వ్యాలీ డెంటిస్ట్రీ ఇన్ మిసిసాగా, 6478253276
4: or contact Ramya Dentistry for TMJ orofacial pain and sleep apnea, 9059971865.
3: They speak your language. Book an appointment today for your perfect smile.
0: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 Simcoe Street, నార్త్ ఓషవా. కాల్ 9052407796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్ అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
5: Craving something sweet and real? Sugar Maze has you covered. 100% vegetarian cakes made fresh in store every day and topped perfectly to your choice. From elegant wedding cakes to birthday wow factors and special celebrations, Baker Shriwani brings over 7 years of artistry to every creation. Visit Sugar Maze at 30 St. Thomas Street near Winchester and Anderson, Whitby. Call 647-482-9662. Sugar Maze, where every cake tells a story.
6: అక్క, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
7: ఓహో,
6: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
7: ఏంటి
6: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
8: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
6: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
8: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
4: విజయాస్ జ్యువెలరీ, 3341 Markham Road, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
0: యువర్ రేడియో, యువర్ రిథమ్, మార్నింగ్ రాగా 101.3 FM. మళ్ళీ మంచి రిధంతో మీ ముందొచ్చేసాము. ఐ యామ్ ఆర్జే శ్రేయ, నాతో పాటు ఎక్స్ప్లోర్ విత్ తేజు అంటే మన స్టూడియోలో గెస్ట్ ఆర్జే తేజు ఉంది. దట్స్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్, డూ ఎక్స్ప్లోర్ దాట్. అండ్ ఎక్స్ప్లోరేషన్ అంటూ తేజు, మన ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఉన్నారు కదా, యునో ఇండియా ఇస్ యాక్చువల్లీ సెండింగ్ అ హ్యూజ్ డెలిగేషన్ అలాంగ్ విత్ మిస్టర్ పీయూష్ గోయల్. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏదో అలాటప విజిట్ అని కాకుండా దే ఆర్ హ్యావింగ్ వెరీ స్ట్రాటజిక్ ప్లాన్స్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ కమర్షియల్ వర్క్ ఫర్ బోత్ ద కంట్రీస్, అ విన్ విన్ సిచ్యువేషన్ లాగా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ, ఎలక్ట్రిసిటీ అయినా కానీ, పవర్లో అయినా కానీ, సో మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఇండియా అండ్ కెనడా వాంట్ టు వర్క్ టుగెదర్. అండ్ లాస్ట్ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి చూస్తుంటే మన ఇండియా కెనడా రిలేషన్స్ వేర్ నాట్ వెరీ గ్రేట్, బట్ ఇప్పుడు మాత్రము ఎస్పెషలీ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ఇస్ దేర్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ హీఈస్ హెడింగ్ ద కంట్రీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, బోత్ ఆఫ్ దెమ్ చాలా చక్కగా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మాత్రమే కాకుండా డిఫరెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇన్ బోత్ ద ఇండియన్ గవర్నమెంట్ అండ్ ద కెనేడియన్ గవర్నమెంట్, దే ఆర్ కమింగ్ టుగెదర్ టు బ్రింగ్ అ రాక్ సాలిడ్ ప్లాన్ టు ఎన్హాన్స్ ది ఎకానమీ. సో డబ్బులు ఖర్చు పెట్టాలన్నా

0: మనకు ఆ ఎకానమీలో ఆ స్ట్రెంగ్త్ ఇంకా ఆ ఫ్లో ఉండాలి కాబట్టి ఇప్పటి నుండి దే ఆర్ కైండ్ ఆఫ్ ఆ బిల్డింగ్ బ్రిక్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ ఒక విధంగా అల్లా కలోలంగా ఉన్నా కానీ కూడా ఇప్పుడు పికప్ అయిన పిచ్కి మాత్రం ఐఎమ్ సూపర్ ఇంప్రెస్డ్. ఐ రియలీ విష్ దట్ వీ యాజ్ అ కంట్రీ వీ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఈ ఎనర్జీ ఆ ఎనర్జీ సెక్టర్లోనే కాకుండా మన ఎకానమీలో కనిపించి కెనడా మళ్ళీ ముందట్లాగా ఒక గోల్డెన్ ప్రాస్పెరిటీ ఉన్న కంట్రీలాగా ఉండాలి, కనిపించాలి, మనందరూ జేబులో బాగా డబ్బులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్?
1: యా, నేను కోరుకుంటున్నాను మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చి ఇలానే మన పాకెట్లో కూడా కొంచెం మనీ ఎక్కువ జమ చేసుకుందామని నేను కూడా కోరుకుంటున్నాను. పిచ్ మ్యాచ్ అన్నారు కాబట్టి నాకు ఫీవర్ వచ్చింది. శ్రేయా గారు,
0: ఇంత ఎనర్జీ ఉంది నీకు అండ్ ఫీవర్ ఎట్లా?
1: ఐపీఎల్ ఫీవర్
0: ఇప్పుడు వచ్చిన ట్రాక్ మీదకి. చెప్పు.
1: ఎస్, అసలు లాస్ట్ 2 డేస్ నుంచి ఈ మ్యాచెస్ చూస్తుంటే అసలు ఎవరెవరు టాప్ 4లో ఉంటారు, ఎవరెవరు ఫైనల్స్కి వెళ్తారు అని నేనైతే నత్తి బాదుకున్నాను. ఫైనల్గా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ఆర్ఆర్, జీటీ ఈ 4 అయితే ఫైనల్స్కి వెళ్తున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఈ 4 టీమ్స్ ఒక్కొక్కసారి కప్పు గెలిచాయి. ఈసారి చూడాలి అసలు ఎవరు గెలుస్తారో అని.
0: ఇంట్రెస్టింగ్. అయితే ఇది ఎట్లా అయిపోయిందంటే ఇన్ పిన్, సేఫ్టీ పిన్, ఇన్ అవుట్ అన్నట్టుగా. సో ఈ దిస్ మ్యాచ్ ఇస్ గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మ్యాచ్ అనగానే ఇప్పుడు ఈ డెలిగేషన్ గురించి అన్నాను కదా, మన ఇండియన్ సినిమాలో టాలీవుడ్లో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు వారు ద వే హీ యునో జనసేన పార్టీ నుంచి వచ్చి యునో బీయింగ్ దేర్ ఇన్ టు గవర్నమెంట్, పర్ఫార్మింగ్ యాజ్ ద మినిస్టర్ యునో ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద ఎత్తున తను ఒక పెద్ద సంకల్పంతో ద వే హీఈస్ మూవ్డ్ ఫార్వర్డ్, డిఫరెంట్ రెఫర్మేషన్స్ తీసుకొచ్చారు. అండ్ అంత పెద్దటి వ్యక్తి, టాలీవుడ్ సెలబ్రిటీ, అంత డెడికేషన్తో మళ్ళీ నాకు మన నందమూరి తారక రామారావు తర్వాత ఐ ఫీల్ ఐ సీ దట్ వైబ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ చాలా బాగా చేస్తున్నారు అటు మూవీస్ అండ్ ఇటు పాలిటిక్స్లో కూడా. సో అది మాట్లాడుతూ ఆయన మూవీ నుండి, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి కాలర్ ఎత్తేరా ఆ పాట వినిద్దాం.

సో వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా, అంత పవర్ఫుల్ సాంగ్ విన్నాక ద నెక్స్ట్ వన్ యునో వీ హ్యావ్ మార్నింగ్ రాగాలో ఒక సెగ్మెంట్ ఉంది మ్యూజిక్ వితౌట్ బార్డర్స్. ఇంతకుముందు విజేతతో వచ్చినప్పుడు ఆన్ ఎయిర్ యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్. సో దిస్ ఈస్ వెరీ వెరీ యూనిక్ టు ఆర్ మార్నింగ్ రాగా బికాస్ మ్యూజిక్ అన్నప్పుడు మ్యూజిక్ ఇస్ మ్యూజిక్ కదా. సో వీ సెలబ్రేట్ ఇట్ వితౌట్ బార్డర్స్. సో మ్యూజిక్ వితౌట్ బార్డర్స్ ఇస్ అ సెలబ్రేషన్ అనమాట ఫర్ అస్ టు ఎంజాయ్ మ్యూజిక్ బియాండ్ జస్ట్ తెలుగు మ్యూజిక్. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లే చేయబోయే పాట మన ఉదాహరణ వార్యాచి. ఇట్స్ అ మరాఠీ సాంగ్ సంగ్ బై శంకర్ మహాదేవన్, వెరీ వెరీ పాపులర్ అండ్ వెరీ హిట్ అనమాట. ఆగబాయ్ ఆర్యచా ఇఫ్ ఐ మై మరాఠీ ఇస్ రాంగ్ మాఫ్ కరాచా. ఎనీవేస్ అజయ్ అతుల్ మ్యూజిక్ కంపోజ్ చేశారు దీనికి అండ్ లిరిక్స్ వచ్చేసి గురు ఠాకూర్ గారు, హీ పెన్ ద మ్యూజిక్ అన్ ద లిరిక్స్ ఫర్ దిస్. కొన్ని సాంగ్స్ మనం ఎక్కడో వింటామో ఏదో, యునో దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ సాంగ్ యాక్చువల్లీ, కానీ ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ ఒక నాట్ సో గ్రేట్ కండిషన్ ఉన్నప్పుడు దిస్ సాంగ్ ఫౌండ్ మీ అండ్ దట్ ఈస్ హౌ నాకు ఈ సాంగ్ గురించి తెలిసింది. అండ్ మనసులో అలలు అటు ఇటు ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి మనకు సిచ్యువేషన్ కరెక్టా రాంగ్ అని తెలిసి ఉన్నాక కూడా వి స్టిల్ వాంట్ టు బీ దేర్ ఆ జోన్లో. అది ఆ మనసులో జరిగే అల్లకలోలం అండ్ దెన్ ఆలోచన అటు ఇటుగా ఉండేటట్టుగా. దిస్ సాంగ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ ఐ వాజ్ వాంటింగ్ టు అండర్స్టాండ్. పాట బాగా విన్నాక తర్వాత వెళ్ళి ఐ ఫిగర్డ్ అవుట్ వాట్ ఇస్ దిస్ సాంగ్, అసలు ఏంటి దీని మీనింగ్ అని చెప్పి దట్ ఈస్ వెన్ ఐ ఫిగర్డ్ అవుట్ అండ్ ఇట్ రియలీ ఫెల్ట్ ఆ పాట నేను వెతుక్కుంటూ వచ్చింది అని చెప్పి. అండ్ ఇట్ వాస్ హీలింగ్. హీలింగ్ గురించి ఎందుకంటున్నానంటే ప్రతి సాంగ్లో కూడా ఒక రాగం అనేది ఉంటుందన్నమాట. ఎవ్రీ సాంగ్ ఇస్ కంపోజ్డ్ బేస్డ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ ఆర్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అండ్ ఈ సాంగ్ మన్ ఉదాహరణ వార్యాచి, ఈ మరాఠీ సాంగ్ అన్నది ఇట్స్ బేస్డ్ ఆన్ రాగ్ యమన్. సో రాగ్ యమన్ ఈజ్ వన్ ఆఫ్ ద హీలింగ్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. ప్రతి మనము వింటుంటాం కదా దిస్ గిగా హర్ట్స్ దాట్ గిగా హర్ట్స్ అని చెప్పి, ఇట్లాంటి గిగా హర్ట్ ఫ్రీక్వెన్సీస్ ఎన్నో మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లోనే ఉంది. సో దిస్ ఈజ్ మన ఉదాహరణ వార్యాచి సంగ్ బై శంకర్ మహాదేవన్, మ్యూజిక్ కంపోజ్డ్ బై అజయ్ అతుల్. బ్యూటిఫుల్ సాంగ్ అండి, వినండి, ఎంజాయ్ ఇట్ అండ్ ఎంజాయ్ చేశాక టేక్ అ బ్రేక్ అండ్ దెన్ వీల్ సీ యూ.

0: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
1: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
0: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
1: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు, లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సిసాగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
2: హాయ్ రాధిక, ఏంది అట్లున్నావు?
3: ఏ ఇండియా మస్తు గుర్తొస్తుంది, మంచి హైదరాబాద్ ఫుడ్ తినాలనుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే పోయేటట్లేమో, ఏం చేద్దాం?
2: హైదరాబాద్ కూడా టొరంటోలో ఒక జబర్దస్త్ రెస్టారెంట్ ఉంది, డెక్కన్ హౌస్. నాస్టా, బిర్యానీ అండ్ చాయ్, డెక్కన్ తందూరి స్పెషల్స్, బిర్యానీస్, బ్రేక్ఫాస్ట్, ఇంకా మస్తు వెరైటీలు ఉన్నాయి.
3: ఇంకేంది మరి, పద పోదాం.
4: ఫర్ టేక్ అవుట్, కేటరింగ్ అండ్ పార్టీ ఆర్డర్స్, డెక్కన్ హౌస్ అట్ 19 లాప్సీ రోడ్, స్కార్బ్రో. కాంటాక్ట్ 416-297-5255.
5: ఏంటి చాలా వరీడ్ గా కనిపిస్తున్నావు?
6: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
5: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత. మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ప్రతి గ్రామ్ పైన $2 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
6: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
7: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్, GTA's నంబర్ 1 జ్యువెలరీ షాప్, నియర్ మార్కమన్ స్టీల్స్, 6055 స్టీల్స్ అవెన్యూ, యూనిట్ C102, స్కార్బరో. 6479472864.
8: మీ ఉద్యోగం వల్ల మీరు గంటల కొద్దీ నిలబడి పనిచేస్తున్నారా? వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక ఆందోళన అవసరం లేదు. మిల్టన్ లోని రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తుంది. రైట్ గేట్ ఆర్థోటిక్స్ స్పెషలైజెస్ ఇన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కస్టమ్ ఆర్థోటిక్స్ డిజైన్ యూనిక్లీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ బై ఎక్స్పీరియన్స్డ్ కెనేడియన్ సర్టిఫైడ్ పెడార్థిస్ట్. బయోమెకానికల్ ఇవాల్యుయేషన్స్, గేట్ అనాలిసిస్, నీ అండ్ యాంకిల్ బ్రేసింగ్, కంప్రెషన్ సాక్స్. 10 సంవత్సరాల అనుభవంతో రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ ప్రతి అడుగులో సౌకర్యం.
9: Call 905-876-1095 or visit www.rightgate.com.
10: Right Gate Orthotics, RITEGAIT. Every step with comfort.
11: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 సింకో స్ట్రీట్, నార్త్, ఓషవా. కాల్ 905-240-7796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
12: వసంతం సూపర్ మార్కెట్. డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
13: వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం. 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
12: Inti ruchi meeku marinta cheruvaga.
14: అక్క, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
15: ఓహో,
14: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
15: ఏంటి
14: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
16: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
14: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
16: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
17: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127D, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
18: యువర్ సండే డోస్ ఆఫ్ మ్యూజిక్, మార్నింగ్ రాగా, తెలుగు FM.
9: సో అది లాస్ట్కి విన్నది మా మార్నింగ్ రాగా ప్రియాంక ప్రియ అనమాట. షీఈస్ బీన్ బ్లెస్డ్ విత్ అ వెరీ క్యూట్ బేబీ గర్ల్. ఆ బేబీ గర్ల్కి చాలా క్యూట్గా వరా అని చెప్పి పేరు పెట్టింది. రౌండ్గా ముద్దు ముద్దు ఉంది, పోయి బుగ్గలు కొరికేయాలి ఇప్పుడు నేను కలవలేదు. ఎనీవేస్, సో ప్రియాంక కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఆల్ ఆర్ యునో ఆల్ యువర్ బ్యూటిఫుల్ రేడియో టీమ్ మెంబర్స్ అండ్ వరాని వచ్చి చీక్స్ ఇన్షూర్ చేసుకో. ఆ చిన్న పాప బుజ్జి పాప చీక్స్ కొరకాలని చెప్పి అందరికీ లైన్గా ప్లాన్ ఉందనుకుంటున్నాను. ఎనీవేస్ తేజు, మన ఇప్పటివరకు కెనడా ఎకానమీ అండ్ దెన్ ఈ పాలిటిక్స్ ఇవన్నీ మాట్లాడాం కదా, యునో వెరీ రీసెంట్లీ జరిగిన ఒక న్యూస్ ఆర్టికల్ చూసినందుకు చూసినప్పుడు కెనడా జీడిపి గ్రోత్ బేసికలీ ఇట్ టర్న్ పాజిటివ్ అనమాట ఇన్ Q1 క్వార్టర్ వన్ after a Q4 contraction. So that is huge. That's a positive sign. But at the same time, ee growth 1.7% annual ga anukuna kani kuda basically Bank of Canada rate of interest stable ga undi, which is very good for a lot of them. Market stabilize avadaniki oka kaaranamu. But they also oka statement release chesaru. In fact, there's also talk going on among industry experts that ee rate anadi inka stable ga undakapovachchu because of the war that's happening. సో ఇల్లు కొనాలనుకునే వాళ్ళు, మిగతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు, టేక్ అ లుక్ ఎట్ దాట్. అండ్ ఓవరాల్గా అయితే కెనడా సినారియో మంచిగా అనిపిస్తుంది కదా
15: రికవర్.
9: అండ్ ఈ టెంపరేచర్ సమ్మర్ మాత్రం ఈసారి అల్లా కలోలంగా ఆడుకుంది మనతోటి. ఇంకా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది, హే ఐమ్ బ్యాక్ ఐమ్ గాన్ ఐమ్ బ్యాక్ ఐమ్ గాన్ మూడీ వైఫ్ లాగా బిహేవ్ చేస్తుంది మన కెనడా వెదర్. ఎనీవేస్ నువ్వేమంటావు చెప్పు.
15: యా ట్రూ, ఈ 2 డేస్ అయితే ఘోరం, మొత్తం వర్షం పడుతుంది, అసలు ఏం చేయడానికి కుదరట్లేదు. బట్ అట్లీస్ట్ జూన్ నుండి మంచిగా ఫుల్ ఎండలు కొడితే ఫుల్ ఎక్కడికంటే అక్కడ తిరగాలనేది ప్లాన్ నాది. క్యాంపింగ్ అని డిఫరెంట్ బుకింగ్స్ ఆల్రెడీ చేసుకున్నాను. హోప్ఫుల్లీ వర్షం పడకుండా ఫుల్ ఆన్ ఫుల్ సమ్మర్ని ఎంజాయ్ చేయాలి సూర్య భగవాన్ జీ ప్లీజ్.
9: ఓకే తధాస్తు,
15: థ్యాంక్ యూ.
9: సో ఏం చేద్దామో, ఒక పాట వేసుకుందాము. బ్యాండ్ మేళం, అది అప్పట్లో ఒక రిచువల్ ఉండేదన్నమాట. వర్షం రాకపోతే యజ్ఞాలు అవన్నీ చేసి మ్యూజిక్ అలా ప్లే చేసి వర్షాన్ని కిందికి కురిపించాలని చెప్పి దేవుడికి మొక్కునే వాళ్ళం. ఇప్పుడు
15: వర్షం పైకి కురిపించాలి మనం
9: కాదు, నువ్వు అన్నట్టుగా సూర్యదేవుడా ప్లీజ్ కరుణించండి, షోస్ యువర్ మర్సీ, షోస్ యువర్ హీట్ అన్నట్టుగా ఉందన్నమాట. సో ఎస్, షోస్ యువర్ హీట్ డియర్ లార్డ్ సన్. అండ్ తిప్పుకుండా అంటావా, బ్యాండ్ మేళం మూవీ నుండి హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి దేవ్ కమ్ బ్యాక్ అనమాట. Let's see, వాళ్ళు కోర్ట్ మూవీలో క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇఫ్ దే క్యాన్ క్రియేట్ ఇట్ అగైన్. ఈ పాటను మాత్రం ఎంజాయ్ చేయండి. సింగర్స్ వచ్చేసి రాము రాథోడ్ అండ్ అదితి భావరాజు, అండ్ మ్యూజిక్ ఇచ్చారు విజయ్ బులగన్.

0: మీ మనసులో ఉన్న ఆశలు మాటలతో కాదు ఒక ఆభరణంతో బయటపెట్టండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ ఫెస్టివల్లో మీకు నచ్చిన డైమండ్ జ్యువెలరీ కొనడానికి ఇదే సరైన సమయం. మీరు కొన్నే డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
1: Looking for the best dental care in Oshawa? Visit Chandy Clear Smile Dental. Convenient location tho paatu parking problems lekunda mee daggari location lo Dr. Sajan and Dr. Ramya netrutvamlo athyadhunikamaina cutting edge technology tho paatu prati treatment lo personalized care, comfort, precision and a stress free experience ni pondandi. From root canals to Invisalign and even same day emergency appointments, everything you need is right here, all under one roof. Major treatments pai varu icche 0% interest ఫైనాన్సింగ్ గురించి అడగడం మర్చిపోకండి. కాల్ క్లియర్ స్మైల్ డెంటల్ టుడే అట్ 905-448-2500. దట్స్ 905-448-2500. క్లియర్ స్మైల్ డెంటల్. యువర్ స్మైల్ అవర్ ప్రయారిటీ.
2: ఏ ఏంటి చాలా వారిడ్ గా కనిపిస్తున్నావు?
3: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
2: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత.
3: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
4: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ is number 1 jewelry shop near Markham and Steeles, 6055 Steeles Avenue, Unit C102, Scarborough, 647-947-2864.
5: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
6: బ్లెమ్ ఫై ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా లెమ్ ఫైవ్.
5: లెమ్ ఫైవ్ ఎందుకు?
6: జీరోతో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
5: లెమ్ ఫైవ్
6: మన మార్నింగ్ రాగా లిసినర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యూ గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of about $50 on sending $500.
5: Vegam nammakam faladayakam lem 5,
6: moving your money the right way. Next time meer Canada nundi double pampala, just one name, lem 5.
7: Lem 5, fast money, happy homes.
8: So welcome back,
9: your radio, your rhythm, Morning Raga 101.3 FM.
2: ఉత్సాహం, అతి ఉత్సాహం అండి. బేసిక్లీ ఏంటంటే లాస్ట్ 10 మినిట్స్ కదా గబగబ మాట్లాడేసి నేను చెప్పాల్సిందని చెప్పేయాలని తేజు. సో మొత్తానికి ఈ ఏఐ డైమండ్స్ కొనుక్కోండి, అది కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి అంటారు, కానీ జాబ్సే అటు ఇటు అన్నట్టున్నాయి, స్టెబిలిటీ లేదు. ఏఐ వల్ల చాలా డిస్రప్షన్ వచ్చింది. బట్ నేను చూసిన దాంట్లో బీయింగ్ అ మిల్లెనియల్, మనం మాట్లాడుకున్నట్టు ఇంతకుముందు టైప్ రైటర్స్ వెళ్ళి కంప్యూటర్స్ వచ్చాయి, కంప్యూటర్స్ వెళ్ళి ల్యాప్టాప్స్ వచ్చాయి, దాని తర్వాత ఈ Y2K టెన్షన్ ఉండే ఆ 2000 ఎట్లా అవుతుందని చెప్పి సో ఇన్ని తట్టుకొని వచ్చింది. మళ్ళీ మధ్యలో కోవిడ్ ఒకటి, ఈబోలా వైరస్, ఈ వైరస్, ఆ వైరస్, అని ఇప్పుడు హ్యాంటా వైరస్ బ్రేక్అవుట్ అని. బట్ దిస్ ఇట్స్ నాట్ అ ఎపిడెమిక్ ఆర్ అ పాండమిక్, నీదర్ ఇస్ ఏఐ. ఎందుకంటే జాబ్స్ డిస్ట్రప్షన్ అయినా కానీ కూడా, ఇన్ఫ్యాక్ట్ ఎన్విడియా సీఈఓ కూడా ఆయన ఏమన్నారంటే ఈ వచ్చే ఈ ఇన్ఫ్యాక్ట్ నౌ ఈ 2026 నుంచి 2030 వరకు you can either be a millionaire or you will completely lose out, endukante you have to be AI ready. So jobs prasthanki kanipinchakapovachu, but jobs will be created in accordance to AI. What is your take on this?
10: Yes, I totally agree with you. Meer cheppinattu jobs poyinayi. You know what? 2026 lo every day 1000 jobs poyinayi anta ippati varaku based on the statistics. But ee jobs povadam anedi AI valla manam vintune unnamu. బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏఐ ఉంది అని దాని గురించి ర్యాంట్ చేయకుండా దానికి అడాప్ట్ అయ్యి దానికి కావాల్సిన టెక్నాలజీస్ నేర్చుకుంటే మనకి చాలా యూజ్ అవుతుందని నేను నమ్ముతాను. ఏఐ జాబ్స్ని తీసేయదు, ఏఐని యూజ్ చేయడం రాకపోతే జాబ్స్ పోతాయి అనేదే నా ఒపీనియన్.
2: అబ్సల్యూట్లీ ఆన్ పాయింట్ తేజు చెప్పినట్టుగా. అండ్ యూ హ్యావ్ అనదర్ జాబ్, కాంటెంట్ క్రియేటర్. ఇన్ఫ్యాక్ట్ రాజ్ సమాని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంటెంట్ క్రియేటర్స్. ఆయన ఏమంటారంటే వన్ డే ఎవ్రీబడీ విల్ బీ అ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పి. సో అంత పవర్ ఉంది కాంటెంట్లో. సో నీకైతే సెకండ్ జాబ్ గ్యారంటీ నానా. ఎనీవేస్, ఇప్పుడు నెక్స్ట్ ఒక పాట వేసుకుందాము. చిన్మయ శ్రీపద కాన్సర్ట్ ఉంది. షీ అండ్ ఆండ్రియా గోన్ బి పర్ఫార్మింగ్ ఇన్ యునో ఇన్ టొరాంటో. దట్స్ జులై 4th. చాలా డీటెయిల్స్ ఉన్నాయి మా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా, యూ కెన్ గో చెక్ దెమ్ అవుట్. బట్ ఇప్పుడు మాత్రం చిన్మయ శ్రీపద వారి ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్, ఇంత రొమాంటిక్ వెదర్కి మిస్ అవ్వకుండా వినండి. మనసంతా మేఘమయ్యి

0: సో మాలవిక నాయర్ అండ్ నాగశౌర్య నటించిన కళ్యాణ వైభోగం మూవీ నుండి ఆ పాట. సో ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద షో, వీ హ్యావ్ టు క్లోజ్ ద షో. దిస్ ఇస్ యువర్ ఆర్జే శ్రేయ. థ్యాంక్ యూ సో మచ్ తేజు ఫర్ జాయినింగ్ అస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ మార్నింగ్ రాగా వన్స్ అగైన్.
1: థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ రాగా ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు.
0: సో నాతో పాటు మన హైదరాబాద్ పోరి నాతో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యూ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్. దిస్ ఈజ్ మార్నింగ్ రాగా 101.3 FM. నెక్స్ట్ వచ్చేది ఒక పాట, చక్కటి పాట, సనా మొయిదుటి పాడింది మలయాళం అమ్మాయి. నెక్స్ట్ వచ్చే షో ఆన్ 101.3 FM ఇస్ ఆల్సో మధుర గీతం. సో స్టే ట్యూన్, బాయ్ బాయ్.